0: Canada Radio ITN.
1: లుక్కయ్యా మారే వేడని ఊని దొక్కి వాడే మడ మెమరీ లోస్కీల
2: మెమరీ లోస్ కాల్ ది డాక్టర్ యాదు సున్నది
1: మమ కిరికి బుణ్య అయ్యా సీని వెడని ముక్కు తట్టపై విడుకురని అయ్యా మాట
2: సూపర్ డాక్టర్ ని డాక్టర్ హరియటం కీల తీయనాలి
0: హీనా వెవి సింధు అన్న FM 93.5 හැන්දෑවේ හතර වෙද්දි ටියුන් කරලා තියාගන්න.
3: Evening drive with Chamit and Charu.
0: Sama anugrahaya.
2: මම නම් දැන් මාරම රිලැක්ස්.
4: අනම්මනංගල වදුණා නේද? මේ එක්ස්පර්ට් හරියටම හරිනේ.
5: ඕනම සංවේදනාවකට ප්‍රබලම විද්‍යානුකූල විසඳුම ඕතුශීල් ඇක්ටිව්.